0: ये आकाशवाणी का श्री विजयपुरम केंद्र है। इस समय दोपहर के 12 बजे हैं। श्रोताओं आइए सुनते हैं तेलुगु कार्यक्रम।
1: మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలో హర్ట్స్. ఇది ఆకాశవాణి శ్రీ విజయపురం కేంద్రం. నేటి అమృత వర్షిని తెలుగు ప్రసారం ప్రారంభం. ప్రియమైన శ్రోతలకు నమస్కారం.

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద మాసం శుక్లపక్షం అష్టమి సెప్టెంబర్ నెల 9వ తేదీ ఈరోజు శనివారం.

నేటి కార్యక్రమంలో భాగంగా ముందుగా ఒక సూక్తి. గంగి గోవు పాలు గరిటెడైన చాలు, కడావడైననేమి కరమ పాలు, భక్తి కలిగి కూడు పట్టెడైనను చాలు, విశ్వధాభిరామ వినరవేమ. భావము గంగి గోవు పాలు ఒక గరిటెడు అయినా సరే ఎంతో శ్రేష్టమైనవి, కానీ గాడిద పాలు కడవంత ఉన్న ఉపయోగం ఉండదు. అలాగే భక్తితో ఇచ్చిన ఆహారం చిన్న ముద్ద అయినా చాలుతుంది, ప్రేమ భక్తి లేని విందు విలువ ఉండదు అని భావము. శ్రోతలు, మీరు ఇంతవరకు వేమన శతకం నుండి ఒక పద్యము మరియు దాని భావం విన్నారు. అదేవిధంగా నేటి కార్యక్రమంలో భాగంగా అండమాన్ నికోబార్ దీవులలో గల అంతర ద్వీప నౌకల సేవా వివరాలను వినండి. ఎంవి రాణి లక్ష్మి రేపు ఉదయం 6:15 బయలుదేరి వయా స్వరాజ్ ద్వీప్ లాంగ్ ఐలాండ్ మీదుగా రంగత్కు వెళుతుంది. మరలా అక్కడి నుండి అదే రోజు 12:00 బయలుదేరి వెళ్లిన మార్గాల ద్వారానే తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి కొమ్మర్త రేపు ఉదయం 6:15 బయలుదేరి సహిద్ ద్వీప్కు వెళుతుంది. మరలా అక్కడి నుండి అదే రోజు ఉదయం 8:30 బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి రాణిచంగ రేపు ఉదయం 6:15 బయలుదేరి స్వరాజ్ ద్వీప్కు వెళుతుంది. మరలా అక్కడి నుండి అదే రోజు ఉదయం 8:45 బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి బంబూక రేపు ఉదయం 11:00 బయలుదేరి సహ్య ద్వీప్కు వెళుతుంది. మరలా అక్కడి నుండి 1:00 బయలుదేరి స్వరాజ్ ద్వీప్కు వెళుతుంది. మరలా అక్కడి నుండి అదే రోజు 2:30 బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి స్ట్రైట్ ఐలాండ్ రేపు ఉదయం 11:30 బయలుదేరి స్వరాజ్ ద్వీప్కు వెళుతుంది. మరలా అక్కడి నుండి అదే రోజు 2:00 బయలుదేరి సహిద్ ద్వీప్కు వెళుతుంది. మరలా అక్కడి నుండి 3:30 బయలుదేరి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి కొమ్మూర్త రేపు

0: మధ్యాహ్నం 2:30 బయలుదేరి సహీద్ ద్వీపుకు వెళుతుంది. మరలా అక్కడ నుండి సాయంత్రం 4:30 బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి జాలీబాయ్ రేపు సాయంత్రం 5:00 బయలుదేరి స్వరాజ్ ద్వీపుకు వెళుతుంది. మరలా అక్కడ నుండి తరువాత రోజు అనగా 7/9/2026 ఉదయం 5:30 బయలుదేరి వయా సహీద్ ద్వీపు మీదుగా శ్రీ విజయపురం చేరుకుంటుంది. శ్రోతలు, మీరు ఇంతవరకు అండమాన్ నికోబార్ దీవుల్లో గల అంతర ద్వీప నౌకల సేవా వివరాలను విన్నారు.
1: Mm-hmm.

0: तो याद रखना दोस्त, खुद के लिए और अपनों के लिए लेनी है दवा रोज।
1: कौन सी?
0: अरे वही
2: ARTI। ओ ARTI बोलो, रोज लिया क्या?
3: HIV/AIDS के साथ स्वस्थ और खुशहाल जीवन जीने के लिए ARTI रोज लिया क्या? नैको व स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
4: శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా గాన వ్యర్థాల నిర్వహణ మరియు దాని ప్రాముఖ్యతను, విద్యార్థులు చేయవలసిన విధులను మనము తెలుసుకుందాము.
5: వ్యర్థాల నిర్వహణ అనగా మనం ఉత్పత్తి చేసే చెత్తను మూలం వద్దనే వేరు చేసి శాస్త్రీయ పద్ధతిలో రీసైక్లింగ్ లేదా సురక్షిత విసర్జన ద్వారా పర్యావరణాన్ని కాపాడటం. వ్యర్థాల వర్గీకరణ. చెత్తను సరిగ్గా వేరు చేయడం చాలా ముఖ్యము. తడి చెత్త, వంటగది వ్యర్థాలు, కూరగాయల తొక్కలు, మిగిలిన ఆహారం, దీనితో కంపోస్ట్ అనగా సేంద్రియ ఎరువు తయారు చేయవచ్చును. పొడి చెత్త, ప్లాస్టిక్, కాగితం, గాజు, అట్టపెట్టులు, దీనిని రీసైక్లింగ్ చేయవచ్చును. హానికరమైన చెత్త, బ్యాటరీలు, గడువు ముగిసిన మందులు, పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులు మొదలగునవి. ముఖ్యమైన 3RS సూత్రాలు: తగ్గించడం, అవసరం లేని వస్తువులను కొనకపోవడం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, పునర్వినియోగం, ప్లాస్టిక్ బాటిల్స్, పాత డబ్బాలను పారేయకుండా మళ్ళీ వేరే అవసరాలకు వినియోగించడం, పునర్నిర్మించడం, పాత కాగితాలు, ప్లాస్టిక్లను కర్మాగారాలకు పంపి కొత్త వస్తువులుగా మార్చడం. విద్యార్థులు చేయవలసినవి: పాఠశాలలో మరియు ఇంట్లో చెత్తను తడి పొడి చెత్త డబ్బాలలో విడివిడిగా వేయాలి. డిస్పోజబుల్ ప్లాస్టిక్ గ్లాసులు, కవర్లకు బదులుగా మళ్ళీ వాడదగిన వాటర్ బాటిల్స్, క్లాత్ బ్యాగులను ఉపయోగించాలి. మొక్కలు నాటి స్కూల్ క్యాంపును పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పర్యావరణ వ్యవస్థకు, మనిషి ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారిన వాటిలో ఘన వ్యర్థ కాలుష్యం ఒకటి. అభివృద్ధి పోకడలు, వస్తు వినియోగం, ఆహారం వృధాతో వ్యర్థాలు పెరిగిపోతున్నాయి. గాలి, నీరు, నేలను కలుషితం చేస్తున్నాయి. పరిసరాలు దెబ్బతినడానికి, అంటువ్యాధులు ప్రబలడానికి ఈ పరిణామమే ప్రధాన కారణం. ప్లాస్టిక్, విద్యుత్, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు వంటివి మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలకు సవాలు విసురుతున్నాయి. సమస్త జీవజాలానికి సమస్యలు సృష్టిస్తున్నాయి ఈ ఘన వ్యర్థాలు. వాటి మూలాలు, రకాలను అభ్యర్థులు తెలుసుకోవాలి. వాటి నిర్వహణ, దుష్ప్రభావాలను తగ్గించగలిగే శాస్త్రీయ విధానాల గురించి అవగాహనను పెంచుకోవాలి.
4: శ్రోతలు, మీరు ఇంతవరకు ఘన వ్యర్థాల నిర్వహణ యొక్క విశిష్టతను తెలుసుకున్నారు.
6: India's greatest treasures are not just its monuments, they are its people, culture and untold stories. The Ministry of Information and Broadcasting through Prasar Bharati proudly presents Gems of India, a national initiative inviting creators to showcase the unique identity of their districts. Whether it's culture, heritage, tourism, festivals, cuisine, handicrafts, local heroes or hidden destinations, your story matters. Create a 1 to 3 minute video, reel, documentary, podcast or vlog

0: and upload it on the MyWaves platform. Entries will be judged on authenticity, creativity, storytelling, technical quality, and community impact. Exciting prizes await. 50,000 rupees at the district level, 2 lakh rupees at the UT level, and 5 lakh rupees at the national level. Celebrate your roots. Inspire the nation. Gems of India. Because every district has a story worth telling.
1: మీ ద్వీపం, మీ కథ, మీ గర్వం. అండమాన్ మరియు నికోబార్ దీవుల సృష్టికర్తలారా, శ్రద్ధ వహించండి. మీ దీవుల మాయాజాలాన్ని, సౌందర్యాన్ని మరియు ప్రత్యేకతను ప్రపంచానికి తెలియజేయగల కథ మీ వద్ద ఉందా? సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ మరియు ప్రసార భారతి మీకు అందిస్తున్న జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మీ కథను ప్రదర్శించడానికి ఇదే మీకు సువర్ణావకాశం. మీ కెమెరా కటకం ద్వారా అండమాన్ మరియు నికోబార్ దీవులలోని ఉత్తమమైన వాటిని బంధించండి. దాని సంస్కృతి, వారసత్వం, పర్యాటకం, సాంప్రదాయాలు, స్థానిక కథలు మరియు ప్రత్యేక గుర్తింపును ప్రదర్శించండి. మీరు చేయాల్సిందల్లా 1-3 నిమిషాల నిడివి గల వీడియోను రూపొందించి మీ దీవి కథను ప్రపంచానికి చెప్పటమే. అవును, గెలుచుకోవడానికి అద్భుతమైన బహుమతులు కూడా ఉన్నాయి. జిల్లా స్థాయి 50,000 రూపాయలు, రాష్ట్ర స్థాయి 2,00,000 రూపాయలు మరియు జాతీయ స్థాయిలో ఏకంగా 5,00,000 రూపాయలు. ఇంకెందుకు ఆలస్యం? వేవ్స్ యాప్లో నమోదు చేసుకోండి. మై వేవ్స్ను తెరచి ప్రోగ్రాంకు వెళ్ళి మీ దరఖాస్తును సమర్పించండి. వీడియో సమర్పణలు 1 August 2026 వరకు స్వీకరించబడతాయి. కాబట్టి అండమాన్ మరియు నికోబార్ దీవుల సృష్టికర్తలారా, మీ కెమెరాను పట్టుకోండి. మీ ప్రతిభను ప్రదర్శించండి మరియు మీ కథను ప్రకాశింపజేయండి. జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్. మీ జిల్లా, మీ కథ, భారతదేశ వేదిక. మీ ద్వీపం, మీ కథ, మన గర్వం. ఇప్పుడే పాల్గొని 1,00,000 మందికి స్ఫూర్తినివ్వండి.
2: శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా విక్టరీ వెంకటేష్ గారు మరియు సౌందర్య గారు నటించిన జయం మనదేరా చిత్రం నుండి మెరిసేటి జాబిలి నువ్వే అనే పాటకు కుమార్ సాను, స్వర్ణలత గారు గాత్రం అందించారు. సంగీతం వందే మాతరం శ్రీనివాస్ గారు. శ్రోతలు, మీరు ఇప్పుడు ఈ పాటను వినండి.

శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా నువ్వు నేను చిత్రం నుండి ప్రియతమా ఓ ప్రియతమా అనే పాటకు చరణ్ ఉషా గారు గాత్రం అందించారు. సంగీతం ఆర్పి పట్నాయక్ గారు. శ్రోతలు, ఇప్పుడు ఈ పాటను వినండి.

శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబు గారు నటించిన దూకుడు చిత్రం నుండి చులుబులి చులుబులి అనే పాటకు కార్తీక్ రేటా గారు గాత్రం అందించారు. సంగీతం ఎస్ తమన్ గారు. శ్రోతలు, మీరు ఇప్పుడు ఈ పాటను వినండి.

ప్రకృతి ఎసుగున వెన్నది మధురమైన మన తెలుగు తల్లి సన్నిధి. ఇంతటితో నేటి అమృతవర్షిని తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకు కలుసుకుందాము. అంతవరకు మీ ఆర్ ధ్రువకుమార్కు సెలవు. నమస్కారం.